క్రొక్కతంకి నాసి ఇగే కుస్తీ ఇంకా పరేంగ్ పంగ్లీ పురుటు మధ్యంకి తోస్తూయో కుస్తీ ఇంకా పినారా వంతనింగ్ క్రాతం చువార్కు ఇగే తన సంగ్యా తాకన ఇంకారింకియాన్ కితో పరేంగ్ పంగ్లీ పూరింగ్ సలపతి ఇంకా ప్రిహాతోసాన్ Terima kasih kerana baru datang. Ini kang siang ini kau boleh pilih nambi nandang ke prihatosan mekatan monggo itu sesaringan ngaturakan setuju merupakan ingkang tatus pengajeng-ajeng kita rumah tang Gusti kita pasrahkan dan muki-muki siang ini kau istu-istu sakit ngerusakan suasana ingkang gremenaken sesarengan kalian setuju sekarang kan kalah terakhir ini siam riko badi kabar somali mangga sekat saking cinta eri ingi meriko gusti ingi dong aku monggo do matang borong katang mau pilih badi request sekarang kan tetus kelanganan panjenengan kalau tenggo ingkang badi pinara kring on air monggo sampun kesupen nomor ibu wantan yang 024 8313611.